0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ ఎం వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వరం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వల్లభ నాయకస్య బేగడ రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
2: Listen to a Karnataka classical Nadaswaram by Shri Kalva M. Venkateshwarlu and Party. Shri Venkateshwarlu and Party begin their concert with a composition of Muthuswami Dikshitar, Vallabha Nayakasya, in Rag Begada, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి ధర్మవతి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన భజన శేయరాధ రూపకతాళం.
1: Now listen to a composition of Mysore Vasudevachar, Bhajana Seyaradha, in Rag Dharmavati set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ ఎం వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వరం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి వేరే దిక్కెవ్వరయ్యా, లతాంగి రాగం, ఖండచాపుతాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You're listening to a Carnatic classical Nadaswaram concert by Shri Kalva M Venkateshwarlu and Party. Shri Venkateshwarlu and Party continue their concert with a composition of Patnam Subramanyayyar, Marivere Dikkevarayya, and Rag Latangi set to Khandachaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, ఎన్న తవం శైతనై, కాపీరాగం ఆదితాళం, పాపనాశం శివన్ రచన.
1: శ్రీ వెంకటేశ్వర్లు అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్, ఎన్న తవం చైతనై ఎన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కాల్వ ఎం వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం కాన్సర్ట్ బై శ్రీ కాల్వ ఎం వెంకటేశ్వర్లు అండ్ పార్టీ. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabh, sung by Sri Modamudi Sudhakar and Party.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుముడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక సౌరభం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఘనరాగమాలిక వర్ణం సెట్ టు ఆదితాళ్, రిటన్ బై శ్రీ మోదుముడి సుధాకర్.
2: కార్యక్రమంలో ముందుగా ఘనరాగమాలిక వర్ణం ఆదితాళం శ్రీ మోదుముడి సుధాకర్ రచన.

0: have just listened to Karunimpave, Ragamalika, set to Adithal, written by Srimodhumudi Sudhakar.
1: Intavarku, Karunimpave, Srimodhumudi Sudhakar rachana vinnaru, Ragamalika, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, now you will be listening to few Devi Kirtanas sung by Srimati Vishnupatla Saraswati and Srimodhumudi Sudhakar.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇప్పుడు శ్రీమతి విష్ణుపుట్ల సరస్వతి మరియు శ్రీ మోదుబుడి సుధాకర్ గానం చేసిన దేవీ కీర్తనలు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్ సవిత గాత్ర కచేరీ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రమా సరస్వతి సేవితాం, నాసామణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Srimati N. Savita. Srimati Savita begins her recital with a composition of Muthuswami Dikshitar, Sri Rama Saraswati Sevitam, in Rag Nasamani set to Aditaal.

0: ఇప్పుడు వినండి ధన్యాసి రాగంలో త్యాగరాజస్వామి కృతి నీ చిత్తము నిర్మలము మిశ్రచాపు తాళం.
1: You will now listen to a composition of Thyagarajaswami, Nei Chittamu Nirmalamu, in Rag Dhanyasi set to Mishra Chaputal.

0: సరస్వతి నమోస్తుతే. సరస్వతి రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన రూపకతాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, సరస్వతి నమోస్తుతే, ఇన్ రాగ్ సరస్వతి సెట్ రూపకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్ సవిత గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజరే రే మానస, కర్ణాటక దేవ గాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ by Srimati N. Savita. Srimati Savita continues her recital with a composition of Mysore Vasudevachar, Bhajare Re Manasa, in Raag Karnataka Devagandhari, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గంగే మాం పాహి జంజోటి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: శ్రీమతి సవిత కంక్లూడ్స్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ గంగే మాం పాహి ఎన్ రాగ్ జంజోటి సెట్టు ఖండచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీమతి ఎన్ సవిత గాత్ర కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Srimati N. Savita. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

ఆనంద భైరవి రాగం ఆదితాళం మాతృభూతయకృతి నీమది శ్చల్లగా ఇన్ రాగ ఆనంద భైరవి సెట్టు ఆదితాళ కంపోజ్డ్ బై మాతృభూతయ్య.